0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: ఏ సూరు బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూరు కిదరది ఏ సూరు ఎన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలేజీ ఎక్క చతుర నార అమ్మ పక్కన.